తంకిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి తక్కిరి త